కుణి మద్రాసి కుణి బంగాళీ కుణి పంజాబీ కుణి మరాఠీ ప్రేమ భావన సమాన ఆహే కుణి కానడీ గుజరాతీ లక్ష ఫులాంచి ఏకతి మాలా ఏ